0: మధువికా
1: చూపుగా
0: నదురు నిద్రదుం తన ఒరెత్తాల కన చూతూల చన దాక్ బేలికి కన అనురాధా
1: బుకహదా
0: అనురాధా
1: బుకహదా
0: జోలే బుడే జా జోలే బుడే జా జోలే బుడే జా